0: மூலு தொடர் அருளா உன்னு பஞ்சு நுப்புத்தினோட அர்த்தமாக என்ன சுருட்டு ஐக்கு படாது தனக்கு நான் தெய்வ தேவருக்கு பாக்கில் பாடியர் தெய்வ கண்டித்தவாதல கட்ட மித்தர்தா பூரா தெய்வ கட்ட திருத்திருது பைதி என்னட கொஞ்சம் நாலுநூத்த நாலு தெய்வ அத்தியாயன் ஒஞ்சத்து ரெட்டத்து மூஜத்து நாலத்து நாலுநூத்த நாலு தெய்வத பகேட்டு என் பாரு பொருளை கண்டுட்டு பண்பேன் தெய்வ பூர கட்ட திருத்து பத்தும் பைதினு திருத்து ஜத்தது பண்ணாங்க தாதானது கேண்டா ஜத்தம் பார்த்து முல்பா நில உரியரு இனி கொஞ்சம் வேலை கட்ட ஜெயதி நந்துந்தாண்டா நிக்கலைக்கு தெரிஞ்சு மந்திர தேவத்தை தெய்வா அவு யாப்பை நம்ம துளுநாடு பத்து பண்ணல அவு ஆட்டிட பதிமூஜினே தினத்தானி குண்டால தந்திரி நாள் பாடுது காந்து பைதே பத்தொன்பது தெய்வம் வந்து காந்து பை இருவே காந்து பைதே பத்தொன்பது தெய்வம் ஆட்டித பதிமூஜினே தினத்தானி ஓல் மந்திர தேவத்தான பூல கட்டட்ல நேம அப்படி அப்ப காண்ட அப்ப கட்டமித்தர் நந்தா கொஞ்சம் சோகூர் குத்துக்கு போலே அமாசை தானி அவளு ஜாரந்தாக்கு தர்சனம் ஆப்பணும் குக்கித்தாயின தெய்வஸ்தானம் போலேது அவளு நேம ஆப்பணும் ముందు నమ్మ కల్పనే మాత్ర దైవ పూరా భంగద కాలుడు అంచి పోతాను పంపిన మాత్ర ఇంచిన పొరుతుడు దైవద బగ్గే ఇన్నితర విచారద బగ్గే ఒంజాత పాతిర ఇత దుంబత్త విటల్ నై
1: పొంజి చెప్పాలి కొరలే బందులే ఐకోస్కర నమ్మందేం తెలియను ఉత్తర భారతరుడు మత్మలని కొలపణ వచ్చిన పల్లకి ఉండి ఐక డోలి ఇందు కుదా నమ్మ దక్షిణుడు పుణగొణ పుణండి ఐక చట్ట అందు కుదా ఈ చట్టల డోలిలా ఎదురెదురు బత్త పాతిరండి ఒంజిదిన ఎనంల నాలుగు జన తుమ్మొందేరియా నిన్నల నాలుగు జన తుమ్మొందేరు ఎన్న మిత్తుల పూ పాడుదేరు నిన్న మిత్తుల పూ పాడుదేరు ఎన్న ఒట్టుకి తినకల బుల్పేరు నిన్న ఒట్టుకి తినకల బుల్పేరు ఎంకల నిక్కల దాల వ్యత్యాస ఇచ్చబడినగా చట్ట ఆ డోలిడ పండుకునిగే యాన జీవనడదు పోవందుల్లే ఈ జీవనకు వరొందుల్లా మే జిందగీ సే జా రహా హు తు జిందగీ మే ఆ రహీ హు మూలిప్పున జోకులు పూరా ఇని జీవనకు వరొంది ఇప్పునంచిన జోకులు ఇని ఆటి గుట్టను పూర కార్యక్రమం మొలక మల్పడారే కారణ దాని ఎందుకంట ఎంకలకి వెళ్ళి వెళ్ళి అప్పుడు ఆజి వర్షం ఉంటే అప్పమ్మే వామండే చెలగొడుతుంది ఎంకలని లెద్దని పోయినే నీకు ఆలోచన మల్పులే ఎంకలకి ఆజి వర్షం ముట్టా ఓవే ఎందు ఇచ్చాండు భజక్రేరే పెత్తదేరందు వర్రే తరకారికి నీరు పాడ్రే పంతి కొనేరే ఈతకు మాత్ర నమ్మని లేదందు కూడా ఉంది ఇతను తందే ఇచ్చి ఆజి వరుసడు పక్క మెల్ల శాలకి బాపి బాకిత జోకులు పోపున తూదు ఎంకలేని లేదందు పోదు మాస్టర్కి ప్రాయ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి అప్పగ ఆధార్ కార్డులు ఇచ్చాండి అప్పమ్మనే ఆధార్ అప్పగ ఇతే ఆధార్ అప్పమ్మ ఇచ్చినల కార్డు ఇస్తున్నాయి అంచాదు మెల్ల ఆ ఈ బలత్తకాయని తీరుతుంది ఈడకి కెపికి ముట్టిండా ఆజివర సాండు మగ పోదు వంజిన క్లాస్ కుళ్ళుల సురుత పాటవు అగస అగస పంట మలుతు నినార్దిర వత్తనయ్యి ఆట ముళ్ళుగొబ్బొడిచి ఇల్లి ఈశనన్ను నెనదు ఊట మాడు ఉతరక్తి ఆతే పాట ఇస్తుంది అంటే ఇని అంచిన పరిస్థితి ఎంకలే మాత్రం కంటబట్ట పెట్టిస్తుంది పేజవర సరుపురా అరే గొత్తు ఎంకలకి ఏత పెట్టిస్తున్నది పండ ఎంకలి చాలద మాస్క్న పెట్టుకు పోడుతుంది గుడ్డెడుకులు అంట గుడ్డెడుకులు ఉండాలి ఇంకలకి తొందర ఇచ్చాడు కుంటల పరంది పొరులు కుంటలద పరంది తిందది బయ్యాడు సీదా చాలి ఇల్లాడు ఇతే అదొక ప్రైమరీ యొక్కలు ఎరండ గుడ్డెడు దిగుది పూరాడిగా ఇజ్జి ఇని పెట్టుద బదలకు కెత్తి కొరు పేరు పేరు కొరు పేరు చప్పలు కొరు పేరు పుస్తక కొరు పేరు వనస్సు కొరు పేరు యూనిఫారం కొరు పేరు అంచేత ప్రైమరీ కరెక్ట్ పోందుల్లా మండె వచ్చాపనే చెప్పగొత్తుండ పేపర్ టీవీ ఎడుతులే నీకు కాలేజీన జోడి గుడ్డే వెళ్ళి బత్త మనదనిద పేపర్ ఎడుతులే గుడ్డే వెళ్ళిద్ద చిరతే నాడి అవు ప్రిన్సిపాల్ రెండు తిరుతు వరకు నీకులారంటే జోకులు గుడ్డేడుల్లా నీకు విద్యాభ్యాసం పండుకున్నా జోకులకి బుద్ధివంతకి ఇచ్చింది పండుకున్నా అత బేజవాబ్దారింది అనుకున్నా 1,500 రేస్ నమ్మ బలితోంది పోయిందండ రడ్డు సుత్తదన్న ట్రాకెట్ బలిపారు ఒక బలితోంది పోలి అండ ఇనిత్త జోకులకు 1,500 ట్రాకెడ్ బలిపున అగత్య లింబె చమచ ఓట మల్పునంచిన అగత్య ఉండు బంధులే లింబె చమచ ఓట పండ చమచడు లింబె దీదు జవాబ్దారుడు మేన మెల్ల ఎన్న గురిని ముట్టడు లింబె తిరుతు బూరియర బల్లి పండ ఎన్న అప్పమ్మన మర్యాదల తిరుతు బూరియర బల్లి ఎన్న జీవనల హాళాయర బల్లి పంపున ఆ లింబె చమచ ఓటడు నమ్మ జోకులు దుమ్ముపోడానంచిన అగత్యం తంత్రజ్ఞానుడు పోదు పోదు పోదు పోదు ఆండు

భువనేశ్వరియలు భేదవ కండే, నిద్దరు తుంబిద అన్నవ కండే, హుట్టు సావిన నంటను కండే, ధగయలి చిగురిన స్పర్శ కండే, హగయలి సన్నద హర్ష కండే, సహిసువాసనయందు కండే, దహిసువ ధమ